0: అలాగా సత్య అవతార్య ఏమున అవఘా తారిరా తమో గుణ
1: బరదర
0: కించిత రాహిలి పుణపుణ
1: అదూన రాహిలి
0: శాంతకీలి జనార్దనే పుండలీక వరదా శ్రీ జ్ఞానదేవ్ పండరినాథ్ మహారాజ్ కీ జయ.
2: श्रोते हो, आत्ताच आपण हे भारूड ऐकलत. शाहीर साबळे आणि सहकाऱ्यांच्या स्वरात ही पारंपरिक